శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. బ్రహ్మమురారీ శ్రీపురంధకారీ ఘనో శశిభూమిసుతో భుజస్ గురుశ్చ శుక్రశ్చ నిరాహుకేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.